0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీవారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస.
1: శ్రీయః కంఠాయ కళ్యాణ నిధయే నిధయే అర్థినాం శ్రీవెంకటానివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం, స్వాగతం. ఉదయపు వేళ కార్యక్రమం విశేషంగా మన భాద్రపద మాసం నుంచి ఆశ్వయుజ మాసం వరకు శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం కలసిగా శరన్నవరాత్రోత్సవం జరుపుకుంటున్నారు భక్తులందరూ, విశేషంగా మన హిందువులందరూ. అలాగే ప్రతిరోజులాగా ఓ ప్రవచనం వినిపిస్తారు. ఈ ఉదయపు వేళ మీరు శ్రీ రఘురామ్ గారు తమ ప్రవచనం వినిపిస్తారు.
2: అలాగే ఈ యొక్క దివ్యమైనటువంటి ఈ వ్రతము ఏదైతే ఉన్నదో ఆ వ్రతాన్ని ఆచరించేటువంటి సమయంలో చేయవలసినటువంటి నియమాలు అలాగే నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకుంటే, ఎప్పుడూ కూడా తెల్లవారుజామునే నిద్రలేవాలి. తెల్లవారుజామున నిద్రలేవాలి అనంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి చక్కగా కాలకృత్యాలు, చక్కగా సంధ్యావందనాది అనుష్ఠానాలు ఏవన్నా ఉంటే అవి చేసుకొని, లేదా మన ఇంట్లో దీపారాధన లాంటి పూజలు అన్నీ కూడా పూర్తి చేసుకొని చక్కగా ఈ యొక్క వ్రతానికి కూర్చొని వెంకటేశ్వరుని యొక్క పటము నందు మనమందరం కూడా దీపారాధన చేసుకుని ఆ యొక్క స్వామివారి యొక్క నామాన్ని చక్కగా 108 సార్లు కానీ, లేదా 54 సార్లు కానీ, లేదా 28 సార్లు కానీ, లేదా 10 సార్లైనా కానీ, అంతకన్నా మనకి సమయం లేదు అనుకున్నప్పుడు 8 సార్లైనా పర్వాలేదు అనుకొని మనం జపము చేయవచ్చు. చక్కగా అటువంటి ఈ యొక్క జపాన్ని చేస్తూ, అటువంటి ఈ యొక్క గోవింద అనేటువంటి ఈ పూజని చేస్తూ మనం ఏనాడైతే ఈ యొక్క మాసమునందు చేస్తామో వెంటనే శ్రీవేంకటేశ్వరుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం

0: అనుగ్రహానికి మనం పాత్రులు అవుతాము. ఆయన యొక్క అనుగ్రహం పొందినటువంటి వారు అసలు ఎన్నడూ కూడా తలుచుకోనటువంటి ఐశ్వర్యాన్ని, చక్కగా సుఖాలని అన్నిటినీ పొందుతాడు. ఎందుకు అనంటే, వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి అని చెప్పి మన యొక్క శాస్త్రాల్లో వచనం అన్నమాట. ఆ వెంకటాద్రి సమంస్థానం అనంటే మన భారతదేశంలో ఎలాగైతే తిరుమల క్షేత్రం అనేటువంటి క్షేత్రం ఉన్నదో, ఆ క్షేత్రంలో వెంకట నాయకుడిగా ఆ యొక్క శ్రీనివాసుడు అలరాడుతూ ఉన్నాడో, అటువంటి స్వామివారు ఇక ఉండరు, ఇక ఉండలేరు, ఇక ఉండబోరు అనేటువంటి ఆ యొక్క శ్లోకానికి అర్థాన్ని తెలుసుకుంటూ చక్కగా అంతటి మూర్తి, అంతటి శక్తివంతుడైనటువంటి ఆ శ్రీనివాసుని నిత్యం మనం ఈ గోవింద పూజల ద్వారా చేసుకుంటూ తలుచుకుంటూ చక్కగా స్వామివారి యొక్క కృపకు పాత్రుడవుదాము. ఓం నమో వెంకటేశాయ.
1: స్వామి సన్నిధిలో ఉంటూ, అమ్మవారి సన్నిధిలో ఉంటూ, విశేషంగా స్వామివారి కటాక్షంతో ఈ 40 రోజుల వ్రతకాలం బాగా జరుగుతున్నదని అనే నమ్మకంతో విశేషంగా ఆచార్య శ్రీ రఘురామ్ గారికి మా కృతజ్ఞతలు సమర్పిస్తూ వందనామిదుకర సెలవు తీసుకుని హరే శ్రీనివాసా.

శరన్నవరాత్రోత్సవం శుభ సందర్భంగా ఈ ఆశ్వయుజ మాసం 9 ఈ రోజుల పాటు అమ్మాదేవిని పూజిస్తూ ఉంటారు భక్తులందరూ. ఈ ఆశ్వయుజ మాసం ఎంతో పవిత్రమైన మాసం. అలాగే మన భాద్రపద మాసం నుంచి ఆశ్వయుజ మాసం వరకు శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం కలిసిగా శరన్నవరాత్రోత్సవం కూడా జరుపుకుంటారు మన తెలుగువారు.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఈ బతుకమ్మ అనే పండగ ఎంతో ముఖ్యమైనది. అలాగే మన మారిషస్ దేశంలో కూడా స్త్రీలు ఇది ప్రవేశపెట్టారు. బతుకమ్మ అనే పండగ ఎంతో వైభవంగా కూడా జరుపుకుంటున్నారు. అయితే శ్రోతలరా, మన ఈనాటి ఈ అరగంట సేపు భక్తి పాటలతో మన కార్యక్రమం ప్రసారం చేసి మన సౌందర్యాలహరి అనే తెలుగు కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తున్నది. వందనామి దగ్గర సెలవు తీసుకుని నమస్కారం.

మన ప్రార్థనకు సమాధానం ఆలస్యమైన స్వామివారిపై విశ్వాసం మనకు ఓర్పును నేర్పుతుంది. ఆనంది శ్రోతలు, ప్రస్తుతం మీరు వింటున్నది మీ స్వరాల వేదిక అనే తెలుగు ప్రసారం, మీ చెల్లమ్మ గిరిశాలినితో. అయితే మన కార్యక్రమాన్ని వింటూ ఉండండి కేవలం మీ AMTU రేడియో ఛానల్ పైనా.

శ్రోతలు, ఇంతటితో నేటి ప్రసారం పూర్తి అవుతున్నది. మమ్మల్ని వినడానికి అనేక ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. ఇక మీ చెల్లమ్మగిరి శాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు, శుభరాత్రి.